ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. అర్థాత్, హే ప్రభు, ఆప్ పృథ్వీ పర్ జన్మేలా ఛో అనే విజలీనా తేజ్థీ తేజ్ ఫేలావో ఛో. పృథ్వీనా పుత్ర జేనా హాథમાં દિવ્ય શક્તિઓ છે, હું મંગળના સ્વામી આપને નમન કરું છું.